శ్రీ అలపురుష మహాదేవకి, శ్రీదేవ పురుష మహాదేవకి, శ్రీ దీప్ నారాయణ భగవాన్కి, హిందూ ధర్మ సమ్రాట్ మాధవానందజీ భగవాన్కి, విశ్వగురు మామండలేశ్వర యోగి రాజపరం పిత పరమేశ్వర పరం పూజ్య శ్రీ సద్గురుదేవకి, పుణ్యానంద భారతీజీ మహారాజ్కి, సత్య సనాతన్ ధర్మకి. సెల్యూటేషన్ టు అలపూరి సిద్ధి పీఠ పరంపర. మై అడోరేషన్ టు విశ్వ గురుజీ లోటస్ ఫీట్. రిస్పెక్టెడ్ డియర్ బ్రదర్ స్వామి అవతార్ పూరిజీ మహారాజ్, ఆల్ ద డివైన్ సన్యాసీస్, యోగీస్ అండ్ ఆల్ ద స్పిరిచువల్ సీకర్స్, ఎస్పిరెంట్స్, ద ఫాలోవర్ ఆఫ్ ది డివైన్ పాత్, ద హోలీ పాత్, ద లైఫ్ goal journey followers, here the living light Mahaprabhu Deep Satsang Foundation Strelki in Czech Republic and through the webcast. Many blessing all of you as well. The every day is going, the Ganga is flowing, the Gyan Ganga from Alakpuri Siddhi Peet Parampara and as well from Vishwa Guruji. The Ganga or nectar, there are two types. One Ganga is flowing from the Himalaya, the Gomukh means the Ganga, the coming from the cows, like similar for the place where the Ganga is flowing beginning. And long journey after the Ganga merging in the Kolkata Ganga Sagar, the millions, trillions, billions, the peoples, bhaktas, the bathing in Ganga and purifying their self as well, the endless, the animals, the creatures, and the trees, plants, all the getting the Ganga, Vada, or water. Similarly, the second Gyan Ganga, with that water Ganga, and this is Gyan.

శ్రీ అల్ల పురుషమాదేవకి, శ్రీదేవ పురుషమాదేవకి, శ్రీ దీప్ నారాయణ భగవాన్కి, హిందూ ధర్మ సమ్రాట్ మాధవానంది భగవాన్కి, విశ్వగురు మామండల శ్రీ యోగి రాజపురం పూజ శ్రీ సద్గురుదేవకి, పుణ్యాన భారతీజీ మహారాజ్కి, సత్య సనాతన ధర్మకి హరి ఓం.